0: అపి యాజ్ఞాకరము. కరుణాభరితో దేవి స్వామిని, సకల యహబతానన్ వన పియానని ఉపవాసేంద యాజ్ఞావిన్ హా ధర్మ క్రియావన్ మగింద పాపే హా స్వార్థే బమివలిన్ మిదీమట ఒబ అపట మగ పెన్వన సేక. అపే అదమిటు బావ అపి పిలిగానిము, అపే పౌ బర అపి ఉసులాగానిము. అపే దుర్వల కమగన అప సిత్ కాల కిరణ విట ఒబగే దయాబర వరమిన్ అప దిరిగన్వ మెనవ ఉత్తానే ఆనందే కరాద అప గినగే మెనవ. మికిదే ఒబహా శుద్ధాత్మనన్ సమగే కమదివన వరి సిటిన్ నావుద రజకాం కరన్ నావుద ఒబగే పుత్రో అపగే స్వామి జేసుస్ క్రిస్తున్ మహాన్సే ఉదేశాం అపట లబేవా.
1: ఆమేన్.
2: నిక్మయామ పొతేన్ ఉపుటాగత్ కొటసకి మోసెస్ తమ మామాండ్యావు మిదియన్హి పూజక తెనవన జిత్రోగే ఎలు బెటలు పట్టి రెకబలా గణిమీన్ సిటియేయ. ఓహు ఏ పట్టి పాలుకరే అహరహ దక్కాగిన గోస్ హొరేబ్ నాం దెవియన్ వహన్సిగే కాందట పెమిని కల సమిధానన్ వహన్సిగే దూతయా పందురాక్ మెగిన్ నెగుణు గిని జాలావక్ ఆకారేన్ ఓహుట దృశ్యమాన వియ. ఓహు బెలూ విట పందుర గిన్నేన్ ఎవిలీ గియ నముత్ ఎయ నొదెవిన బవ దుటువేయ. మోసిస్ మే పుదుమేయకి మమ దెన్ ఈట లంగ్వి పందుర నొదెవెన్నే మంద కియా బలమి తమాటమ కియా గత్తేయ. ఓహు ఏ బలన పినిస ఈట లంగ్వన బవ సమిధానన్ వహన్సే దుటు విట దివ్యాన్ వహన్సే పందుర మెదిన్ మోసిస్ మోసిస్ కియా ఓహుట హండ గెసూ సేక ఓహుద మమ మెహియై కీవేయ. ఎవిట దివ్యాన్ వహన్సే కథా కొట మెతెనట లంగ్ నోవన్న నుంబే పాదవలిన్ వహన్ గలవా దమన్న నుంబ సిటిన స్థానియ శుద్ధ భూమియకై వదాల సేక. తవ దూరటత్ ఉన్ వహన్సే కథా కరమిన్ నుంబే పియాగే దివ్యాన్ వహన్సే మమయ. ఆబ్రహంగే దివ్యాన్ వహన్సేద ఈసగ్గే దివ్యాన్ వహన్సేద జాకోబ్గే దివ్యాన్ వహన్సేద మామయై వదాల సేక. మోసెస్ద దివ్యాన్ వహన్సేగే ముహున దిశ బెలీమట బియ ఊ బెవిన్ తమ ముహున వసా గత్తేయ. సమిధానన్ వహన్సే ఓహుట కథా కొట మెసే వదాల సేక. మిసరే సిటిన మాగే సెనగగే దుఃఖిత తత్వయ మమ దుటువేమి. ఓన్గే విదాయకయంట విరుద్ధవ నగిన మొరగసీమట మమ సవన్ దునిమి. ఓన్గే దుక్ వేదనా మమ హొందిన్ దానిమి. మిసర జాతీన్గే అతిన్ ఓవున్ ముదా ఏ రటిన్ ఓన్వ పిటకరవా సారవత్ విశాల దేశేకట కిరేన్హా మీ పెనియన్ ఇతిరణ దేశేకట ఎనం కానాని వరుణ్గే హా హీతి వరుణ్గేద అమోరి వరుణ్గే హా పెరేసి వరుణ్గేద హీవి వరుణ్గే హా జెబేసి వరుణ్గే దేశయట ఓన్ పమునువాలీమ సదా మమ బెస ఆవేమి. ఎవిట మోసెస్ దివ్యాన్ వహన్సేట కథా కొట ఎసేనాం మా ఇస్రాయెల్ సెనగ వితగోస్ నుబలాగే పియవరుణ్గే దివ్యాన్ వహన్సే మా నుబలావిత ఎవూ సేకై కీవిట ఔన్ద ఉన్ వహన్సేగే నమ కుమక్దై మాగేన్ అసన కల మమ ఓన్ట కుమక్ కీవేమింద ఎసీయ. ఔన్ వహన్సే మోసిష్ట పిలుతురు దేమిన్ మమ వనాహి స్వయంభూ తెనన్ వహన్సే వెమి. స్వయంభూ తెనన్ వహన్సే ఒబ విత మా ఎవూ సేకై నుబే ఇస్రాయెల్ జనయాట కివ యుతుయై వదాల సేక. తవ దురటత్ ఓన్ వహన్సే మోసెస్ట కథా కరమిన్ మెసే వదాల సేక. ఆబ్రహంగే దివ్యాన్ వహన్సేద ఈషాగ్గే దివ్యాన్ వహన్సేద జాకోబ్గే దివ్యాన్ వహన్సేద వన నుబలాగే పియవరుణ్గే దేవి సమిధానన్ వహన్సే ఒబ విత మా ఎవు సేకై కివ యుతుయ. సదహటమ మే మాగే నామయ వే మతు సేలు పరంపరావో మే నామయన్ మఠ ఆమంత్రణే కరాయి. దేవ వచనే నామ్యసేయ.
1: దివ్యన్ వహన్సేట స్తోత్ర వేవా. ඔබගේ පිළිතුර සමිතානෝ අනුකම්පාවෙන් හා දයාවෙන් පරිපූර්ණ.